ఎనకిన ఓడా కరువలి గహిలి హంగిల గహిలి లంగట ఎనకం ఇందల గహిలి మగే అమ్మో ఏ కాలే మతకట మే సాత్తే మినిస్సు ఉడ దిహా ఉడ బలాగన గిల్ల గల్పుంబద హ్యాపీ.